0: అయ్యో అమ్మా, ఇద్దరు సోయిపోడా అమ్మా, రాత్రి బట్ట బజ్లని పురా
1: వన్నోసుకొని కూర్చి
0: సోయిపోలేని అమ్మా, తువి సోయిపోడు.
1: తా టేబుల్ ఉపరే పాణి జగ్ గ్లాస్ సబు దేచు తా.
0: అయ్యో అమ్మ, ము భూలి జాయిచి అమ్మా, ఏ సంగే సంగే దేయి దూచి అమ్మా. తు కబట బంద్ కరి సోయిపోడా అమ్మా, పాణి ఆని దేవుచి.